పుష్ప సుగంధిని హరిణైల్ మోచిని కరుణయన్న తోరే అనంత రూపిణి చిరసుఖదాయిని ఇష్టార్థవన్ను తారే ఆదిలక్ష్మిగే ఆరతి అయత్తిరే అరిశిణ కుంకుమ హచ్చి పూమాలె హాకిరే ధాన్యలక్ష్మిగే నీవు

లక్ష్మీ భారమ్మ భాగ్యావతారమ్మ, లక్ష్మీ భారమ్మ భాగ్యావతారమ్మ, గంగా చందన అరిషిణ కుంకుమ పూజయు నినగమ్మ, అందా చందద గమగమహు నిన్నయ ముడిగమ్మ, గంగా చందన అరిషిణ కుంకుమ పూజయు నినగమ్మ, అందా చంద

0: పూజారి పేరు రేణుక
1: స్వామి
0: దూర నిల్లు. ఈ నన్ను పవిత్ర అంతఃశ్రమవన్ను అశుద్ధగొలిసిబేడ. నిన్న నెలలు ననకు సోకబారదు. నన్ను కాలు ముట్టుదక్కి నిన యోగ్యత ఇల్ల. ఈ ఆశ్రమద దేవియాగి మెరైతా ఇద్దంతహ నేను, నన్ను హృదయద రాణియాగి మెరైతా ఇద్దంతహ నేను ఈ హొత్తు ఏనాగిద్ది అన్నోదర కల్పన ఆదరం ఇదేనే నినగి. నీనిగాగి హోదయా, నన్ను నిత్య విధిగాగి శుద్ధోదకవన్ను తందయ. ಎಲ್ಲಿದೆ ಜಲ? ಹೋದವಳು ಬರಿಗೈಯಲ್ಲಿ ಹಿಂದೆ ಬಂದಿದ್ದಿ. ಹಿಂದೆ ಯಾವತ್ತೂ ನೀನು ಹೀಗೆ ಬಂದವಳಲ್ಲ. ಈ ಹೊತ್ತು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀನು ತರದೆ ನೀನು ಬರಬೇಕಾಗಿದ್ರೆ ಹೋದಲ್ಲಿ ಏನ್ ನಡೆಯಿತು ಅನ್ನುವುದು ನನ್ನ ಪ್ರಶ್ನೆ. ಯಾರನ್ನು ಕಣ್ಣು ಮೋಹಿಸಿದೆ ವಿಕಾರಿ? ಯಾರನ್ನು ಕಣ್ಣು ಮೋಹಿಸಿದೆ ಹೇಳು. ನೀರು ತರುವುದಕ್ಕೆ ಹೋದವಳು ಕೆಟ್ಟು ಬಂದೆಯ, ಪತನ ಹೊಂದಿ ಬಂದೆಯ? ಸ್ತ್ರೀಯ ಪಾವಿತ್ರ್ಯ ಏನು, ಯೋಗ್ಯತೆ ಏನು ಅನ್ನುವುದನ್ನು ಲೋಕಕ್ಕೆ ಹೇಳಬೇಕಾದಂತಹ ಜಮದಗ್ನಿಯ ಪತ್ರಿ ನಿನಗೂ ಈ ದುರ್ಗತಿಯೇ.
1: ಸ್ವಾಮಿ

0: ఏ అమ్మా, ఏ అమ్మా, ఏమ్మా, ఈ వర్ష మంది మళ్ళీ బెళి బర్లిల్ల, అదు ఇదు ఏనేను అంతిద్రలి బే.
1: అవునప్పమ్మా,
0: ఈ వర్ష నమ్మ ఫల నూరు చీల ఆత్మ నూరు చీల. ఏడప్ప అంత. ఏమ్మా, ఇదెల్లా నమ్మవుడిది అదృష్ట.
1: అదే నమ్మ అదృష్ట. అదే కంట నేను
0: అప్పుడు అంతిద్దవ్వా.
1: ఏమంతిద్రు?
0: అవుడు నమ్మవుడు ఇదే వర్ష.